కెరూబ్ వరుణ్ ఉసా స్థానములో సిన్న శుద్ధ దేవదూతి అంత మహాపాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వపరాక్రమ మహోత్తమ దేవి అంత సదా కాలేట మహిమేవేవా సియలు స్వర్గముల వెడవాసే కర్ణ శుద్ధ దేవదూతి అంత ఉపహాసే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ పున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెడవాసే కర్ణ ఒబగే శుద్ధ దేవదూతయా దహస్వర దహసత్వ దస దహసత్వర దస దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి